0: మధురిమా ద సౌండ్ ఆఫ్ మెలోడీ మధురిమా
1: మధురిమా కార్యక్రమ మే ఆప్ సభీ సున్నే వాలో కా స్వాగత్ आज इस कार्यक्रम में बात एक ऐसे फिल्मकार की जिन्होंने बड़े पर्दे पर भव्यता की बजाय आम आदमी की जिंदगी को जगह दी।